కుంకని బొనవాలు, పెద్ద తమై తాపికమై కుంకని బొనవాలు, పిలిపిలి నవశివంద ఎనవా, వనబంబర మనసేల ప్రియమాయనవా, పిలిపిలి నవశివంద ఎనవా, వనబంబర మనసేల ప్రియమాయనవా. శిథిల గంగా గల బస్ మే.